మాత్రం మరుడుట్ర బంధముమే చిత్తు మాత్రం మయకమిలా ముక్తియుమే చిత్తు మాత్రం చిత్తమురు వృత్తిగలు చిత్తు మాత్రం చింత చెయ్యం పొల్గడుమే చిత్తు మాత్రం శుద్ధమురు శ్రవణము చిత్తు మాత్రం సూక్ష్మమాం మననముమే చిత్తు మాత్రం విస్తరమాం ధ్యానముమే చిత్తు మాత్రం విమలమదాం సమాధియుమే చిత్తు మాత్రం అద్వైత అనుభవము చిత్తు మాత్రం ఆనంద అనుభవము చిత్తు మాత్రం నిజ నిలయం నిప్పదువు చిత్తు మాత్రం నిక్కమర నిప్పదువు చిత్తు మాత్రం వసమురమే నిప్పదువు చిత్తు మాత్రం వాహనమే నిప్పదువు చిత్తు మాత్రం మిశ్రమర నిప్పదువు చిత్తు మాత్రం మెయ్యాగ నిప్పదువు చిత్తు మాత్రం అశివరవే నిప్పదువు చిత్తు మాత్రం అఖండమదాయి నిప్పదువు చిత్తు మాత్రం అన్యమురు అజ్ఞానం చిత్తు మాత్రం అమలమదాం విజ్ఞానం చిత్తు మాత్రం ననిమరువు సంకల్పం చిత్తు మాత్రం నాడియడం భువనమెలాం చిత్తు మాత్రం వినవీయడం నీదాను చిత్తు మాత్రం విడవీయడం నాంతాను చిత్తు మాత్రం పనవీయడం పలపొరులో చిత్తు మాత్రం పరజీవ జగడలెలాం చిత్తు మాత్రం ఆనిముడం నరుముగను చిత్తు మాత్రం అంబిగయం అరుశివను చిత్తు మాత్రం

మాత్రం ఊన నిలాస గుణముమే చిత్తు మాత్రం ఉత్తమ మాం నిర్గుణము చిత్తు మాత్రం పరమశివ పూజనయం చిత్తు మాత్రం పైలు మరి పూజనయం చిత్తు మాత్రం మరుం అయం పూజనయం చిత్తు మాత్రం మట్రుముడో పూజనయం చిత్తు మాత్రం పెరుగుమై పూజనయం చిత్తు మాత్రం పిన్నె ముదలు పూజనయం చిత్తు మాత్రం సర్వసుర పూజనయం చిత్తు మాత్రం సకలము మే సంతతము చిత్తు మాత్రం వానముదలు భూతము మే చిత్తు మాత్రం వందపల భౌతికము చిత్తు మాత్రం బాణముదలు ముచ్చుడము చిత్తు మాత్రం.

మాత్రం ఊన విలాస గుణము మే చిత్తు మాత్రం ఉత్తమ మాం నిర్గుణము చిత్తు మాత్రం పరమశివ పూజనయు చిత్తు మాత్రం పైలు మరి పూజనయు చిత్తు మాత్రం మరుం అయం పూజనయు చిత్తు మాత్రం మట్రుముల పూజనయు చిత్తు మాత్రం పెరుగు ఉమై పూజనయు చిత్తు మాత్రం పిన్నె ముదల్ పూజనయు చిత్తు మాత్రం సర్వసుర పూజనయు చిత్తు మాత్రం సకలము మే